0: సగమద నిజ
1: సనిద మగత
0: నిజగమధని
1: నిధ మగతని
0: దని సగమద
1: ధమగత నిధ
0: మద నిజగమ
1: గత నిధ నిజ
0: గత నిధ నిజ
1: గత నిధ నిజ
0: కాళీ ఘోడి